ఓనమ సంధి వేదనవకట ప్రబలమ విద్యానుకూల విసదమ ఓతుషీల్ యాక్టివ్ క్లాస్.

0: FM 93.7 Lakhana Radio ITN.
1: Havasa to nae benati panas dekhai.
2: Mama nande maram relax.
3: అనమ్మనంగా వదునా నేదు మే ఎక్స్పర్ట్ హరియడం హరిని
4: ఓనమ సంధి వేదన వగట ప్రబలమ విద్యానుకూల విసనము ఓతుషీల్ యాక్టివ్ ప్లస్
0: లఖాండ రేడియో ఐటిఎన్
1: కవరు హరి మనుసెట్ తవ మనుసెట్ పొరొందు అకునొత్ ఏక ఇష్ట కరన్న ఓని గేల దన్నవనే నే దన్ మమ పండితే వగే కేవని ప్రోగ్రామ్ ఏ పటాం గన్నకొడమ ఓగల అక్కడ ఫేస్‌బుక్ పేజ్ ఇక్కడ యాన గేల లైక్ ఏక దన్న కామెంట్ ఏక దన్న మన తునే పేది కేనో గేల ఎతర్ మం కొహొమద ఏక నొగే యాన్నే నే శశిని కుమారి హాయ్, సిరి కుమార్ థ్యాంక్ యూ, ప్రేమసిరి బంగమూవకే జామ వెన్నోనే, దర్శిని కుమార్ తుంగ శుభదాసేవా, పుష్ప కుమార్ ఎస్లియనకే థ్యాంక్ యూ, హాయ్ మాణిక కౌమది తింకేల కుసుమాన తీను మన హోది గేనోనే కటే సందిని మల్లిక కుమారి వయవతకు కరగన్న మహేంద్ర కుమార్ వసింధువా కిల్లా తీను అని హయ్యూడనుయి దక్కే దహన థ్యాంక్ యూ అచ్చిని జీవన్ సురంగ నాయక ఆర్జే జీ హరిద నమ్మకివో నన్నే సురనిమల్ మ్యాక్స్ అవగతు కరగన్నవా చామరలియనకే తనూత్ ఎక్కమ మంగవాత్రిన్ మతాకర్ణ నిలాంక తుషార పిన్న పొలగే నిపుణ కలాంక అచని ఇట పస్సే కెలు మెం సమర సింహ నతిషాని హత్యారాచి అసంక ధర్మరత్న దులీప్ సమర సింహ అంజన చాతిలక సురేఖ రేణు మహేష్ రణవీర్ మహింద కుమార్ నదీష ఉద్యాంగని మేనక సందర్వాన్ రూపసేన గున్న తిలక రజన్ రూపసింగ వాళ్ళ అక్కను అమ్మ ఆతరిని మా దగ్గరను ఏ అతరే కౌరు హరి వాటి మెసేజ్ చేసే వాళ్ళ మిస్ ఉన్నా దగ్గర టగ్గాలి బలాగని అమ్మ చామ్యాకి మా తిన్న ఎన్న కలి మా వెకతు కరగాన్ని కేలగాత్మే మటి మెసేజ్ గా కేవల తేను శుభదవసక్ మా వత్ ఎకతు కరగాన్న కేకాల మీ దినియక మీ ఉపనంద్ వాకి మెసేజ్ ఎహమనాంగ్ తిన్ యన్న వెలా వెవీలనే ఇది తీయన్నే యన్నద యన్నద దమ్మి మెసేజెస్ కొడే హాలతి ఉన్న చామీ ఉన్న ఇట పస్స నెద్ద కేలా మన పోస్ట్ కి హువ మట మే ఐ ఎపా మీ ప్రోగ్రామ్ ఎక కేలా తకట బోస్ కి వనే చామి ఒయా తావ మే పై తున ఇన్నోని ఎహమ కేలా ఎతకట గోల్డెన్ వాయిస్ ఎక తెక్క మమ తెనవా భయ వెన్నేపా హిత నడక్కడ గన్నేపా కనగాట వెన్నేపా మమ టికెటమి ఇన్నవానే ఒకళ్ళు ఇతన్నే పొగలు లేసేం బేరే కేలా గిహింగ్ ఎన్నదేనా అపి దవస్ దగ్గట పస్సమునగా పరిస్సమి సతుడెంగిన్న మమ చామికా మనోజిని శుభదవసాకే.